0: నువ్వు నువ్వు పెట్టినానే
1: మనకి ఏమో
0: పొచ్చా లోన్ టేకుమో
1: లోన్
0: టేకు
1: లోన్ టేకు.